ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 2వ తేదీ, బుధవారం. 100.2 MHz ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోలో

0: ఆకాశవాణి సమయం 6 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో
1: సమాచార్ హోంగే. పహలే హిందీ మే ఉస్కే బాద్ ఆప్ అంగ్రేజీ మే సమాచార్ సునేంగే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ముకేష్ కుమార్ బల్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि आतंकवाद के दोहरे मापदंड के लिए कोई स्थान नहीं है. उन्होंने किर्गिस्तान की राजधानी बिश्केक में शंघाई सहयोग संगठन के 26वें शिखर सम्मेलन के सभी सदस्य देशों से आतंकवादियों को उपलब्ध होने वाली आर्थिक सहायता, भर्ती, कट्टरपंथ और सुरक्षित पनागाहों के पूरे तंत्र को ध्वस्त करने का आह्वान किया. प्रधानमंत्री ने कहा कि भारत उन सभी प्रयासों का समर्थन

ఇంతవరకు శ్రీ విఘ్నేశ్వర స్తుతి విన్నారు. ఇంతటితో నేటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:40 దాటి 10 సెకండ్లు. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 కొట్టేదాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో మరికొద్ది సేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలుంటాయి. 6:55 సంస్కృతంలో వార్తలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:30 అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన చిన్నపిల్లల్లో అంటువ్యాధులు ఎందుకు వస్తాయి అనే అంశం గురించి డాక్టర్ నరేందర్ రెడ్డితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట. భేటీ శీర్షికన పోషకాహారం, పోషకాహార వారోత్సవాల ప్రాముఖ్యత ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట. తెలుగు కవితోద్యమ కవి జ్వాలాముఖి డాక్టర్ ఉదారినారాయణ ప్రసంగం మొదలైన అంశాలుంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. నవలతో కార్యక్రమంలో 8:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 67వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం పి కమలాకర్ రెడ్డి. 8:45 నుంచి 10:00 సింగిడిల సినిమా పాటలు ప్రసారమవుతాయి. పొద్దుగల 10:00 నుంచి పగటికి 3:00 వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పగటికి 12:30 1:10 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:30 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పగటికి 3:00 పొద్దుమట 5:00 హిందీ వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 5:00 మాట చెప్పుండ్రి పాట అయిన మీ మాటలు మీకోసం పాటలు ప్రసారమవుతాయి. కతిందాం కార్యక్రమంలో 5:30 చంద్రప్రతాప్ కాతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుంచి మనిషిని మార్చేది ఎవరు అనే కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. ఆ తర్వాత కన్నిగంటి అనసూయ రచించిన పెద్దల మాట అనే కథల సంపుటి నుంచి ముక్తి అనే కథను వినిపిస్తారు బి సంధిలీల. 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామ

సంస్థానానికి చెందిన బస్సి జగ్గిబాయి బృందం పాడిన గురు నాన్సింగ్ పాటలుంటాయి. ఆ తర్వాత సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ చంద్రకళా బృందం పాడిన తీజ్ పాటలు వినవచ్చు. పొద్దికేడుంబావుకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పశువులలో దానా ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటది. సమగ్ర సస్యరక్షణలో ఎరలు ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట కూడా ఉంటుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 8:00 నుంచి హుషారుల హుషారైన పాటలు మొదలై 8:45 దాకా ప్రసారమవుతాయి. కొద్దికి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక 68వ భాగం ప్రసారమవుతుంది. 10:00 మావా కార్యక్రమంలో గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మరసకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 9వ భాగం ప్రసారమవుతుంది. 10:30 మధురిమలో పూర్తిగా హాయైన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఇయ్యల పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:45 కావస్తున్నది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో నాలుగు జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ధి చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాం. ఇప్పటికి 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ధి చెందుతుంది. అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతులకు కావాలి, త్రాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఇవన్నీ దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలియజేశారు.

0: ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
1: సమస్యలతో ఉన్నప్పుడు ఎంతో మంది దేశం అంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కరికి బ్యాంక్ వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
0: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటి హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1% పెరిగిందని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ,
2: టీమ్ వర్క్ మీరు స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్, ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చినప్పుడు మీ గ్రౌండ్స్ లో క్విక్ డిసిజన్ తీసుకోవాలా, ఒక గేమ్ ఆడుతున్నారు దానికి ఇట్లా చేస్తే ఇట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్ట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్టర్, సో ఇది అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని, జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్

0: ఆర్పి నాయుడు మాట్లాడుతూ జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షంఘాయి సహయోగ సంఘటనస్య సదస్య దేశానాం ఆహ్వానం కృతవాన్ యత్ ఆతంకవాదస్య విత్తపోషణం ఆతంకవాదీనాం సంఘటనే ప్రవేశః ఉగ్రవాదస్య ప్రసారః ఆతంకవాదీనాం సురక్షితాశ్రయస్థలాని చ సమావిష్టం సంపూర్ణం తంత్రం ఉన్మూలయేత్. ఇహ బిష్కేక్ నగరే ఆయోజితం షంఘాయి సహయోగ సంఘటనస్య షడ్వింశతితమం శిఖర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఆతంకవాదస్య విషయే ద్విధవాన్ మానదండానాం కిమపి స్థానం న భవితుమర్హతి. విదేశమంత్రాలయస్య పశ్చిమ విభాగస్య సచివః సివి జార్జ్ వార్తాహర సమ్మేళనే అవదత్ యత్ ప్రధానమంత్రి విశ్వస్య విభిన్నేషు భాగేషు ప్రవర్తమానానాం సంఘర్షాణాం విషయే చింతాం ప్రకటితవాన్. సదస్య దేశానాం నేతారః సంఘటనస్య పంచవింశతితమ వర్షపూర్త్యవసరే బిష్కేక్ ఘోషణాపత్రే హస్తాక్షరం అపి కృతవంతః. శిఖర సమ్మేళనస్య సమాపనం ఆతంకవాద ప్రతిరోధః ఊర్జా ఆపద్వ్యవస్థాపనం అంకీయ సహకారితా చేతి విషయాన్ సమావిశ్య త్రయోదశ ప్రముఖ పరిణామై సహ అభవత్. ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం జలశక్తి మంత్రాలయస్య విభాగీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయిష్యతి. హ్యః ప్రారబ్ధమిదం ద్విదివసీయం విభాగీయ శిఖర సమ్మేళనం ప్రధానమంత్రిణా టీమ్ ఇండియా ఇత్యస్య భావనాం సుదృఢీకర్తుం సహకారాత్మక సంఘవాదం చ అధికం సుదృఢీకర్తుం పరికల్పితానాం విభాగీయ శిఖర సమ్మేళనానాం శృంఖలాయాః ప్రథమం సమ్మేళనమస్తి. అస్మిన్ శిఖర సమ్మేళనే కేంద్ర రాజ్య ప్రశాసనాని మహత్వపూర్ణానాం క్షేత్రీయ ప్రాథమికతానాం విషయే విచార విమర్శం కరిష్యంతి అథ సమయబద్ధాః కార్యయోజనాః చ నిర్మాస్యంతి. శిఖర సమ్మేళనే చతుర్షు ప్రముఖ క్షేత్రేషు విశేషం ధ్యానం దీయతే. తేషు జలసంరచనా పరియోజనానాం సమయబద్ధం కార్యాన్వయనం జలసంచయ జనభాగీదారీ క్యాచ్ ద రెయిన్ ఇత్యేతత్ పేయజలస్రోతసాం స్థాయిత్వం జల జీవనోపక్రమః చ సమ్మిళితాః సంతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అద్య ఛత్తీస్గఢే రాయపురస్య యాత్రాం కరిష్యతి. స్వీయ యాత్రావధౌ ఉపరాష్ట్రపతిః రాయపురస్య అఖిల భారతీయాయుర్విజ్ఞాన సంస్థానస్య తృతీయే దీక్షాంత సమారోహే భాగం గ్రహించారు.

0: इष्यति। बेल्जियम देशस्य प्रधानमंत्री बा डी वेबर अद्यारभ्य भारतस्य त्रिदिवसीय यात्रायां भविष्यति। यात्रावधौ सः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह द्वैपाक्षिक सम्बन्धानां समग्र परिदृश्यस्य परस्पर हित सम्बन्धानां क्षेत्रीय वैश्विक विषयाणां च विषये द्विपक्षीय वार्तां करिष्यति। प्रधानमंत्री डी वेवर भारत यूरोपीय संघयोः मुक्त वाणिज्य संधेः संदर्भे आयोजितं व्यावसायिक कार्यक्रममपि संबोधयिष्यति। सः मुंबई नगरमपि गमिष्यति, यत्र हीरक क्षेत्रस्य पत्तन व्यवस्थायाः परिवहन आपूर्ति व्यवस्थायाश्च प्रतिनिधिभिः सह विचार विनिमयं करिष्यति। विदेश मंत्रालयस्य अनुसारं एषा यात्रा भारत बेल्जियम देशयोः सहभागितां सुदृढीकर्तुं महत्वपूर्णम् अवसरं प्रदास्यति। सममेव व्यापार विनियोगयोः रक्षायाः सुरक्षायाश्च प्रौद्योगिक्याः नवीकरणीयोर्जायाः सम्पर्कस्य अथ प्रतिजनसम्बन्धानां च क्षेत्रेषु पारस्परिकहितस्य सहयोगमपि वर्धिष्यते। नेपालस्य प्रधानमन्त्री बालेन्द्र शाहः उक्तवान् यत् गतसप्ताहे तिब्बत क्षेत्रात् भोटेकोशी नद्याः मार्गेण रसुवा प्रदेशं प्रविष्टः विनाशकारी जलाप्लावः वायुमण्डल परिवर्तनस्य परिणामः अस्ति। नेपालदेशे सहसा आगतस्य विनाशकारिणः जलाप्लावस्य कारणेन मृतानां संख्या 85,000+ पर्यन्तं वर्धिता अस्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్.
2: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆదివారం బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి. డప్పుల చెప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో పలు ప్రాంతాల్లో సందడి నెలకొంది. మహిళలు భక్తి శ్రద్దలతో బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లురెడ్డి రంగారెడ్డి అన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతకు M3RR ఫౌండేషన్ మల్లురెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణను వినియోగం చేసుకుని ఉద్యోగాల సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు. జిల్లాకు పోలీసు ఉద్యోగాల పోస్టులు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వివిధ రోడ్ల నిర్మాణాలకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కోరారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి వినతి పత్రం అందజేశారు. RRR ఉత్తర భాగం హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతులు ఇవ్వాలని, మన్ననూర్ శ్రీశైలం 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ కు తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరారు. ఇవి పూర్తయితే రంగారెడ్డి జిల్లాకు చాలా ప్రయోజనం చేకూరుతుందని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయ్య ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యాశాఖ సమావేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాలల్లో క్షేత్రస్థాయి పర్యవేక్షణను పెంచాలని, సర్కారు బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్య మౌలిక వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల నమోదును పెంచాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా దేశంలోనే 11,29,000 తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. పొంగర కలంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. పరిశ్రమలు, ఉపాధి, పర్యాటకం, అభివృద్ది, సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్ల నిర్మాణంతో జిల్లా రూపురేఖలు మరింత మారనున్నాయని ఆయన చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ది చేస్తున్న ఫ్యూచర్ సిటీని ఢిల్లీ, దక్షిణ కొరియా ప్రతినిధుల బృందాలు సందర్శించాయి. రంగారెడ్డి జిల్లాలోని FCDA కార్యాలయంలో అధికారులతో సమావేశమైన బృందాలు ఫ్యూచర్ సిటీ అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతులు, పెట్టుబడుల అవకాశాలను తెలుసుకున్నాయి. అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరమైన పట్టణాభివృద్దికి ఫ్యూచర్ సిటీని కేంద్రంగా తీర్చిదిద్దుతున్న విధానం బాగుందని ప్రతినిధులు ప్రశంసించారు. పెట్టుబడులు, భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని మాట్లాడారు. పథకాల లబ్దిదారులకు పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పేదల ప్రయోజనాల కోసం అవసరమైతే నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. 22 ఏ నిషేధిత జాబితాలో పొరపాటున నమోదైన పట్టా భూములను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలోని శంషాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆయన 22 ఏ జాబితా భూ రికార్డుల సవరణ ప్రక్రియను పరిశీలించారు. పాత కొత్త సర్వే నెంబర్లు, భూముల విభజన, సరిహద్దులకు సంబంధించిన వివరాలను

0: క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న పట్టా భూములు 22 ఏ జాబితాలో ఉంటే రికార్డుల ఆధారంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రంగారెడ్డి జిల్లా మోయిన్బాద్ లో పరిశీలించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే పనుల్లో జాప్యం జరిగిందని అన్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రహదారి విస్తరణ పనులను చేపడుతుందని తెలియజేశారు. ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతం అంచనాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు రంగారెడ్డి జిల్లా అధికారులకు సూచించారు. జిల్లాలో రూపొందించిన కంటింజెన్సీ క్రాప్ ప్లాన్ ను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. అధిక నీటి అవసరం ఉన్న వరికి బదులుగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీలకు తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలని హెచ్ఐవి ఎయిడ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆమె హెచ్ఐవి పాజిటివ్ గా తేలిన వారి వివరాలను గోప్యంగా ఉంచాలని ఆదేశించారు. సకాలంలో చికిత్స అందిస్తే తల్లి శిశువు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
1: రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ బి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బొటైకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమావేశంలో ఇంగ్లీషును ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది. 25 ఏళ్లకు సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా, యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి

0: మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ వాతావరణ పరిరక్షణ అణుభద్రత శాఖ మంత్రి కార్స్టైన్ షెడ్నెర్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్, జర్మనీలు వాతావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలకు ఈ సంఘటన ఒక నిదర్శనమని ఆయన అన్నారు. 26 నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండ చర్యలు విరిగిపడి సంభవించినటువంటి ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని అనేక గ్రామాలు, నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1050కి చేరిందని అధికారులు ధృవీకరించారు. 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 4000 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్టలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. గంగాపూర్ డ్యాం సమీపంలోని ఎంటీడీసీ రిసార్టులో గత 24 నుండి ఈ శిక్షణా శిబిరం జరుగుతోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెంజెన్లో జరుగుతున్న

0: మిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో 31 ఆగస్టు నుండి 1 సెప్టెంబర్ వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:15 దాటి 30 సెకండ్లు. అంబటాళ్ల సంగతులు. రోజు పొద్దుగల అంబటాళ్ల సంగతుల్లో మీకెన్నో ముచ్చట్లను వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్. అందులో భాగంగా ఈరోజు వినిపించే ముచ్చట్లు, పానం పదిలం శీర్షికన చిన్నపిల్లల్లో అంటు వ్యాధులు ఎందుకు వస్తాయి అనే అంశం మీద డాక్టర్ నరేందర్ రెడ్డితో ముచ్చట, భేటీ శీర్షికన పోషకాహారం, పోషకాహార వారోత్సవాల ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట, తెలుగు కవితోద్యమ కవి జ్వాలాముఖి డాక్టర్ ఉదారి నారాయణ ప్రసంగం మొదలైన అంశాలు ఉంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఇయలటి తిథి వార నక్షత్రాలు చూద్దాం. స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, పంచమీ తిథి, భరణి నక్షత్రం, బుధవారం. వాతావరణ సూచన. జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండి పగటికి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను ఉంటుంది. గాలిలో తేమ 88% ఉంటుంది. గాలి నాణ్యత 68 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది.

ఇది మనయాస మనబాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఈ కార్యక్రమాలను మీరు రేడియో సెట్లపైనే కాకుండా మీ మొబైల్ ఫోన్లోనే వినవచ్చు. అది కూడా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వినవచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా, న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని, ఇన్స్టాల్ అయిన తర్వాత అది తెరిచిన తర్వాత పైన కనిపించే లైవ్ రేడియో అనే మీటర్ నొక్కి కింద వచ్చే కేంద్రాల పట్టికలో ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని నొక్కితే ఈ ప్రసారాలు మీకు నేరుగా వినిపిస్తాయి మీ ఫోన్లోని.

0: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ మునిగిల రఘువీర్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. పత్తి వచ్చేసి ఇప్పుడు మనకు నక్రల నుంచి పూత దశకు చేరే స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ రైతు సోదరులు అంటే సాధారణంగా ఏంటంటే మనము విత్తే ముందు బ్లూ క్లోరాలిన్ మందు ఒక లీటరు ఒక ఎకరానికి మనము సిఫారసు చేస్తామండి. అంటే మనం విత్తుకునే ముందు మళ్ళీ విత్తే 24 నుంచి 48 గంటల లోపు ఈ పెండి మిథలిన్ అనే మందును ఒక లీటరు ఒక ఎకరానికి మనం సిఫారసు చేస్తాము. సో ఇవేందంటే రైతు సోదరులు ఆల్రెడీ వాడి ఉంటారు, లేకపోతే వాడకపోయి కూడా ఉండొచ్చు. దాన్ని మనం ఇప్పుడు ఏం చేయలేం. కాకపోతే ఇప్పుడు ఈ ప్రస్తుతమున్న పరిస్థితిలో ఖచ్చితంగా రైతు సోదరులు అంటే ఈ క్విజాలోఫాప్ పీతెల్ అనే మందు దొరుకుతుంది. అది ఒక 400 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా ప్రొపక్విజాఫాప్ 250 మిల్లీలీటర్లు ఎకరానికి. ఇదేంటంటే గడ్డి జాతి కోసం. అదే ఒకవేళ మనకు అందుబాటులో ఉంటే పైరిథియోబ్యాక్ సోడియం, ఇది ఒక 250 మిల్లీలీటర్లు ఎకరానికి మనం పిచికారి చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకు ఇవన్నీ చూసుకున్నట్టయితే మనము సింగిల్ ఒకటే గడ్డి మందు ఉన్న హెర్బిసైడ్స్ అండి. లేదు మనకు రెడీమిక్స్ కాంబినేషన్లు కావాలంటే ఈ మధ్య మనకు హిట్విడ్ మ్యాక్స్ అంటే ఈ పైరిథియోబ్యాక్ సోడియము ప్లస్ ఈ క్విజాలోఫాప్ పీఈథెల్ ఈ కాంబినేషన్లు వస్తుంది. దీన్ని ఏంటంటే మనము ఎకరానికి 500 మిల్లీలీటర్లు సగం లీటర్ మనం ఒకవేళ పిచికారి చేసుకున్నట్టయితే గడ్డి జాతితో పాటు మనం వెడల్పాకు కలుపు నుంచి కూడా మనం పంటని కాపాడుకోవచ్చు. దీంతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ పత్తి పంటకు వచ్చేసరికి ఇది మనకు లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అంటే దీని పంటకాలం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మొదటి 60 నుంచి 75 రోజులు ఎలాంటి గడ్డి లేకుండా మనం చూసుకున్నట్టయితే, కలుపు లేకుండా చూసుకున్నట్టయితే మంచి దిగుబడులు సాధించవచ్చు.
1: పత్తి పంటలో కలుపు నివారణ కోసం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా విఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రుతులు అంబటాళ్ల సంగతులు వింటున్నారు. ఈరోజు సెప్టెంబర్

0: రెండో తేదీ ఈ రోజుకున్న విశేషాలను చూస్తే, నటుడు హరనాథ్ జయంతి, అలాగే నటుడు నిర్మాత నందమూరి హరికృష్ణ జయంతి, నటి సాధన శివదాసాని జయంతి, అలాగే నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, ప్రపంచ కొబ్బరి దినోత్సవం, అలాగే జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుగుతున్నాయి ఈ వారంలో, నిన్నటి నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు. ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని పానీయాన్ని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తున్న కొబ్బరికాయ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2009వ సంవత్సరంలో ప్రారంభమైంది. కొబ్బరి ఉత్పత్తులను మరింత పెంచి వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవడం కోసం 1969 సెప్టెంబర్ 2న ఇండోనేషియా రాజధాని జకార్తాలో ది ఏషియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పాటైంది. ఆ రోజు ఆసియా పసిఫిక్ దేశాల ప్రతినిధులు సమావేశమై ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో భాగంగా కొబ్బరి అభివృద్ధి కోసం అనేక తీర్మానాలు చేశారు. అందుకు గుర్తుగా సెప్టెంబర్ 2ను అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవంగా ప్రకటించారు. అంబటాళ్ల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం పానం పదిలం శీర్షికన చిన్నపిల్లల్లో అంటువ్యాధులు ఎందుకు వస్తాయి అనే అంశం గురించి డాక్టర్ నరేందర్ రెడ్డితో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు సుమనస్పతి రెడ్డి.
1: డాక్టర్ నరేందర్ రెడ్డి గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మీరు హైదరాబాద్లో 20 సంవత్సరాలుగా పిల్లల వ్యాధి నిపుణులుగా ఉంటూ ఉన్నారు, మంచి ప్రాక్టీస్ ఉంది మీకు. పిల్లల్లో, చిన్నపిల్లల్లో ఈ జలుబు, దగ్గు, విరేచనాలు, ఇటువంటి అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పీడిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. మరీ ఎక్కువగా వచ్చి తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పడుతున్నాయి. వాటికి వాటి గురించి మందులు తీసుకోవడం, ఎక్కువ కాలం తీసుకోవడం, ఇది మొదటి కన్నా ఎక్కువైందేమో అని అనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, హైదరాబాద్ లాంటి నగరాల్లో మరీ ఎక్కువగా ఈ సమస్య ఉంది. వాతావరణ కాలుష్య నగరాల వల్ల ఈ సమస్య నిజంగానే పెరిగింది అని అనుకోవడం అది సబబేనా?
2: కొంచెం అజాగ్రత్తల్లో ఉండడం వల్ల కూడా పబ్లిక్ ఇంతకుముందు కంటే కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం
1: పెరిగింది,
2: ఎక్కువ పెరిగింది నా అబ్జర్వేషన్. ఎందుకంటే కామన్గా ఇంతకుముందు మనకు గుడ్ హ్యాబిట్స్ అనేటి ఒక క్లాస్ రూమ్లో మదర్ పేరెంట్స్
1: నేర్పేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు.
2: ఇప్పుడు దగ్గు జలుబు అనేది అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో మనం బేసిక్ మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు మామూలుగా అందరు స్కూల్లో కానీ దగ్గు ఉన్నప్పుడు తల్లి ఫస్ట్ ఆర్ టీచర్స్ ఒక చేతి రుమాలను అడ్డం పెట్టుకున్నాము, చేయిని అడ్డం పెట్టుకుని దగ్గడము తుమ్మడము చేసేవాళ్ళము. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ ఎక్కువ పెరిగినా కూడా ఎవరు కూడా పేరెంట్స్, నా అబ్జర్వేషన్లో అయితే ఎక్స్పీరియన్స్ తోటి చాలామంది ఎవరు టీచ్ చేయడం,
1: కనీస జాగ్రత్త తీసుకోవడం, చెప్పడం, నేర్పడం లేదు,
2: చెప్పడం లేదు. సో ఇంకా కొంచెము ఈ జాగ్రత్తలు తీసుకుంటే పక్కవారికి స్ప్రెడ్ కాకుండా, లేదా ఇంట్లోనే ఇతరులకు, రెండో చైల్డ్ ఉంటాడు, ఫస్ట్ చైల్డ్కి వచ్చిన తర్వాత రెండో మొదటి రెండో బిడ్డకు సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు,
1: అది ఇంటి
2: రెండవది. ఇంకోటి ఈ సిక్ చైల్డ్ అంటే అనారోగ్యంగా ఉన్న పిల్లవాడిని ఇప్పుడు 4 సంవత్సరాలకే నర్సరీ నుండి స్టార్ట్ చేస్తారు, 3 ఇయర్స్కు ప్లే స్కూల్స్లో స్టార్ట్ అయినప్పుడు ఒక ఇన్ఫెక్షన్ అంటే జలుబు, దగ్గుతో బాధపడుతున్న వాడిని స్కూల్ పంపించకపోవడం అనేది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి,
1: పేరెంట్స్ చేయాల్సిన
2: పని. టీచర్స్ కూడా, గురువులు కూడా, టీచర్స్ కూడా స్కూల్లో కూడా ఇన్సిస్ట్ చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దు. పేషెంట్స్ ఇప్పుడు పేరెంట్స్ చెప్పారనుకోండి మా చైల్డ్కి అనారోగ్యంగా ఉందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి చైల్డ్ బాగైన తర్వాతనే పంపండి అనే దూరంలో
1: చెప్పాలి.
2: దాని బదులు చిన్నపిల్లవాడిని కూడా ఒకరోజు యాబ్సెంట్ అవుతూ వెంటనే ఫోన్ చేసి మీ వాడిని పంపించేయండి, లెసన్ పోతుంది అని చిన్న చిన్న పిల్లలకు జరగడం జరుగుతుంది. ఈవెన్ నాలుగు సంవత్సరాల పిల్లగాన్ని కూడా యాబ్సెంట్ అవుతాయి 3 డేస్కు మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమని కూడా అడుగుతున్నారు.
1: సతాయింపు ఎక్కువైపోయింది.

0: సో దీనివల్ల ఏంటంటే టీచర్స్ పేరెంట్స్ అవగాహన పెంచుకొని ఓ చైల్డ్ స్మాల్ చైల్డ్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఇవన్నీ జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఇంట్లో ఉంటే ఇతరులకు సంక్రమించకుండా ఉంటుంది, చైల్డ్ను ఒక మదర్ ఎక్కువ కేర్ తీసుకోగలుగుతుంది,
1: తల్లి దగ్గర ఉంటే
0: ఎక్కువ కేర్ తీసుకోగలుగుతుంది,
1: అదే తల్లిదండ్రుల రక్షణ ఉందనే అందుకని నమ్మకంగా కనిపిస్తే కూడా త్వరగా తగ్గుతుంది.
0: రెండవది ఈ ఇమ్యూనిటీ అనేది రోగనిరోధక వెళ్ళబోతుంది మనకు
1: పిల్లలకు,
0: రోగ నిరోధక శక్తి ఒక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు మైల్డ్గా రోగ నిరోధక శక్తి తయారవుతుంది. సో ఈ 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు మనకు ఆ ఇన్ఫెక్షన్స్కి బాగా ప్రోన్డ్ ఉంటాం మనం. సో రాను రాను మనకు ఆ ఇన్ఫెక్షన్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నేచురల్గా బాడీ ఇమ్యూనిటీ తయారైపోయి
1: అంటే రోగ మందులు ఇవ్వకుండా తానే దాన్ని తగ్గనిస్తే రోగ నిరోధక శక్తి మూడు చెప్తున్నాను.
0: మరీ క్రిటికల్గా ఉంటే తప్ప యాంటీబయాటిక్స్ వాడకుండా ఉండడం మంచిది. ఫస్ట్ 3-4 డేస్ అబ్జర్వ్ చేసి తప్పనిసరి అయితేనే యాంటీబయాటిక్స్ వాడడం, లేకపోతే జ్వరం అయితే సింపుల్గా పారాసిటమాల్ సిరప్స్ కానీ కోల్డ్ సిరప్స్ కాఫ్ సిరప్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్ కొంచెం వెయిట్ చేసి చూసి వాడితే మంచిది.
1: డాక్టర్లు కూడా విశృంఖలంగా చిన్నపిల్లలకు కూడా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు చాలా మంది అనే ఆరోపణ గురించి మీరేమంటారు?
0: ఆరోపణలు ఉన్నది సహజమే, ఇది అందరిలో లేకపోవచ్చు. సో ప్రతి వ్యవస్థలో ఉన్నట్లే లోపాలు ఒక 10% 15% ఉంటుంది. సో మా డాక్టర్స్ కమ్యూనిటీలో కూడా మా పీడియాట్రిక్స్ సొసైటీ కానీ అవేర్నెస్ ఇప్పుడు పెంచుతుంది, ఈవెన్ అదర్ డాక్టర్స్లో కానీ మేము ఆల్రెడీ కాన్ఫరెన్స్లో డిస్కస్.
1: అంటే విదేశాలతో పోలిస్తే అక్కడ అసలు యాంటీబయాటిక్ ఇవ్వాలంటే ఒక 10-20 సార్లు ఆలోచించి కానీ ఇవ్వరు. తర్వాత సరాసరి రోగి కానీ లేక చిన్నపిల్లలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ కెమిస్ట్ దుకాణానికి వెళ్ళి మందుల దుకాణానికి వెళ్ళి యాంటీబయాటిక్స్ కొనుక్కోవడానికి వీలు ఉండదు.
0: ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా వ్యవస్థ ఉంది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఇవ్వకూడదు, కానీ మనం దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థలో
1: లోపాలున్నాయి.
0: దాన్ని కూడా మనం తప్పుపట్టలేము, ఎందుకంటే ఇంత భారీ జనాభాకు డాక్టర్స్ రూరల్ ఏరియాస్లో కానీ లేకపోవడం కూడా ఒకటి, ఆ మెడికల్ షాప్ వాళ్ళు ఉదారంగా ఇవ్వడం, దాన్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది.
1: ఒక విషయం చెప్పండి, చిన్నపిల్లలు డాక్టర్గా పెద్దవాళ్ళు అయితే చాలాసార్లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకసారి తెలిసిపోయింది అనుకోండి, ఫలానా దానికి ఫలానా మందు వేస్తే తగ్గిపోయిందంటే అదే మందును వెళ్ళి కొనుక్కుంటుంటారు, నయం అయిపోతుంది అనుకుంటుంటారు, చాలాసార్లు పనిచేస్తుందేమో కూడా. చిన్నపిల్లల విషయంలో ఇట్లా చేయటం తగునా?
0: నేను సలహా ఇవ్వను అలా చేయాలని.
1: చేస్తుంటారా?
0: చాలా మంది చేస్తారు, ఒక్కోసారి కొన్ని బై మిస్టేక్ ఒకదాన్ని బదులు ఒకదాన్ని వాడడం కూడా జరిగింది. సో దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి
1: చిన్నపిల్లల విషయంలో,
0: ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం దానికి.
1: సరే, ఒకటి ఏమిటంటే ఈ రోగాలు వస్తే, అంటు రోగాలు జలుబు దగ్గు లాంటి విరేచనాలు వంటివి వస్తే అవి వ్యాపించకుండా ఏం చేయాలి, వాటికి ఎట్లా మందులు తీసుకోవాలి, ఈ విషయం మీరు బాగా చెప్పారు. కానీ ఈ వ్యాధులు ఏ కారణాల వల్ల అయితే వస్తున్నాయో ఆ కారకాలు కూడా పెరిగినాయా?
0: తప్పకుండా అండి, వాతావరణంలో మార్పులు, మనం అర్బన్ ఏరియాస్లో అయితే పొల్యూషన్ కానీ వాతావరణం ఎన్విరాన్మెంట్ పరిశుభ్రత పాటించకపోవడం. సో మనము ఎంత
1: ఎటువంటి పరిశుభ్రత,
0: ఇప్పుడు ఇంట్లో ఉన్నది ఫుడ్ వేస్ట్ మెటీరియల్ కానీ వెంటనే పక్కన పడేయడము, కాంపౌండ్ వాల్స్ పైన పక్కన, దాంట్లో ఈగలు దోమలు, తర్వాత ఇంకా వేరే కుళ్ళిన పదార్థాలతో బ్యాక్టీరియా మల్టిప్లై కావడం, సో దీంతో కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ స్ప్రెడ్ కావడం జరుగుతుంది. సో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా మనకు ఈ అంటురోగాలు అనేది తగ్గించుకోవచ్చు. సో దీనికి ఏంటంటే ప్రభుత్వం కంటే ఎక్కువ బాధ్యత ప్రజలది ఉంటుందండి. ప్రభుత్వం కెనా బయటికి తీసుకెళ్లి చెత్తను వేయదు, మనం ఒక ఎక్కడైనా దగ్గరలో ఉంచి దాన్ని వాళ్ళకి అప్పగిస్తే, ఇప్పుడు ఎట్లాగో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కానీ అది ఇంకా విస్తృతంగా అందరికి రీచ్ అవుతే చాలా బాగుంటుందండి.
1: ఇప్పుడు చిన్నపిల్లలకు ఉండాల్సిన నేర్పాల్సిన అలవాట్లలో మీరు ఒకదాని గురించి అయితే చెప్పారు, జలుబు దగ్గు లాంటివి వచ్చినప్పుడు నోటికి చేతిని అడ్డం పెట్టుకోవడం కానీ, ఒక హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకొని రుమాలు కానీ అడ్డం పెట్టుకుని కానీ దగ్గడం లాంటివి చేయాలి అనేది పిల్లలకు నేర్పించాలి అని. ఇతరమైన అలవాట్ల గురించి పిల్లలకు నేర్పాల్సిన ఇంకేమైనా అలవాట్లు వాటి గురించి చెప్పండి, ఏవైతే ఇలాంటి రోగాలు
0: విస్తరించేస్తాయి. నా దగ్గరకు వచ్చిన కేసులో ఎక్కువ మటుకు ఈ మల విసర్జన అనేది ప్రాపర్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం లేదు. ఉదయమే కూర్చోవాలనే కాన్సెప్ట్ నుండి
1: ఏ వయసు నుంచి ఇవ్వాలి పిల్లలకు?
0: మనం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుండి.

0: వాడు అడగడము, పొద్దున్న మార్నింగ్ లేవగానే
1: వెళ్ళి ఎలా మలవిసర్జన చేయాలనేది
0: నేర్పడము, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడము. ఒకటి ఉమ్మడి కుటుంబాలు రూరల్ వ్యవస్థలు ఉన్నప్పుడు ఈ నానమ్మలు అమ్మమ్మలు కొంచెం తీరిగా ఉండి స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి కూడా ఆ ఉదయం లేవగానే
1: పిల్లలకి సమయం ఇచ్చేది నేర్పేంత ఉండట్లేదు.
0: స్కూల్స్ కూడా ఎర్లీగా స్టార్ట్ కావడము, డిస్టెన్స్ ప్లేస్ తోటి చాలా మంది కంప్లైంట్, ఉదయం పూట మల విసర్జనకు వాళ్ళకి టైం దొరకడం లేదు,
1: వీలు కలగటం లేదు,
0: వీలు కలగడం కాబట్టి వచ్చిన తర్వాతను లేదా స్కూల్ మధ్యలో కంప్లైంట్ చేస్తున్నారు. క్రానిక్ గా ఈ మల మద్దకం తోటి ఏంటంటే ఫ్యూచర్ లో చైల్డ్ కి ఫ్రీక్వెంట్ గా కడుపు నొప్పి రావడం కానీ,
1: పిల్లవాడి భవిష్యత్తులో కూడా అతగాడి పిల్లవాడి జీర్ణ వ్యవస్థ మీద బాగా ప్రభావం చూపుతుంది
0: తప్పకుండా.
1: అది కాకుండా ఈ ఇబ్బంది ఉంటే మానసికంగా కూడా చాలా ఒత్తిడి ఉంటుంది కదా పిల్లవాడి మీద.
0: అవునండి, ఇప్పుడు స్కూల్లో సరైన ఫెసిలిటీస్ లేకపోవచ్చు, స్కూల్కి వెళ్ళినప్పుడు టాయిలెట్ వెళ్ళాలా, మల విసర్జన చేయాలంటే టీచర్లు అడగాలంటే భయపడవచ్చు. సో వీళ్ళు అట్లే ఉంచుకోవడం వల్ల ఎక్కువగా తీవ్రంగా కడుపు నొప్పి.
1: ఈ మధ్యకాలంలో మరీ చిన్న పిల్లలకు, తర్వాత 2 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ గట్టిగా చుట్టేసి పంపించేస్తున్నారు ఇంత లావుగా. అది మంచి పద్ధతి అంటారా మీరు?
0: అంటే ఎప్పుడో అవుట్ సైడ్ పోయినప్పుడు తప్పదు అనుకున్నప్పుడు ఫంక్షన్, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓపెన్ గా ఉంచి
1: పిల్లలకు ఇబ్బంది కలిగించకూడదు, వీలైనంత కాదు వాడకుండా ఉండడం మంచిది అంటారు. వాటి గురించిన ఆచరణ సంతృప్తికరంగానే ఉందని మీకు అనిపిస్తుందా?
0: లేదండి, ఫస్ట్ 3.5 మంత్స్ వరకు కొంచెం ఉంటారు,
1: ఏది శ్రద్ధ చూపిస్తారు,
0: శ్రద్ధ చూపిస్తారు, కొందరు 9 నెలల వరకు.
1: సమస్య అంతా తల్లిదండ్రులతోనే అంటారు.
0: సంవత్సరం తర్వాత చాలా మంది అప్రోచ్ కావడం లేదు,
1: ఓహో
0: మిస్ అవుతున్నారు, ఎందుకంటే బిజీ లైఫ్ షెడ్యూల్. సో కారణం చెప్పేది అంటే బిజీ ఉన్నారు, సో మర్చిపోయాము.
1: హైదరాబాద్ లో మీకు ఈ సమస్య
0: కార్డు మిస్ అయిపోయింది. ఏంటంటే చిన్న చిన్నవే కానీ నేను ఎందుకు అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నానంటే, అందరికి ఎరుక భరిస్తే అట్లీస్ట్ వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది. సో దట్
1: అసలు ఇలాంటివి మర్చిపోవడం పిల్లవాడి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నట్టే కదా తల్లిదండ్రులు.
0: తప్పకుండా అండి,
1: ఈ బాధ్యత అసలు తల్లిదండ్రులు ఏ రకంగా
0: చాలా మంది
1: నిర్లక్ష్యం చేయడం లేదు.
0: నిర్లక్ష్యం చేసేటప్పుడు నేను చాలా మంది కౌన్సిలింగ్ చేస్తాను, ఏంటంటే రేపు మీరు పెద్దగా అయితే మన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు బాగా చూయిస్తే, మనకి శ్రద్ధ పెడితే వానికి కూడా అదే ఉంటుంది. మనం ఎలాగైతే మనం చైల్డ్ కేర్ తీసుకున్నప్పుడు మన వృద్ధాప్యంలో మన కొడుకు కూతురు వాళ్ళ శ్రద్ధ పరిస్తే మనకు ఎంత బాధగా ఉంటుందో ఆ చైల్డ్ ఎక్స్ప్రెస్ చేయలేడు. కాబట్టి మనమే గ్రహించుకొని వారి కోసము మనం ఏది ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా, డబ్బు సంపాదించినా మన పిల్లల కోసమే. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కోసము టైం స్పెండ్ చేయాలా,
1: బాగుంది. ఇలాంటి మంచి విషయాలు కూడా మీరు తల్లిదండ్రులకు చెప్తుంటారు, చాలా బాధ్యతగా డాక్టర్ గారు. మొత్తం మీద పిల్లవాడి స్థానంలో, చిన్న పిల్లవాడి స్థానంలో, అమ్మాయి అబ్బాయి వీళ్ళ స్థానంలో పెట్టుకొని మనం ఆ స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది అనే దృష్టితో ఆలోచిస్తే తల్లిదండ్రులు సవ్యమైన వైద్య చికిత్స తీసుకోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు అనవసరమైన ఇబ్బందులు రాకుండా చూసుకునే అవకాశం బాగుంటుంది. చాలా విలువైన విషయాలు చెప్పారు పిల్లల పెంపకానికి సంబంధించి, అంటు రోగాల సంబంధంగా. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
2: ఇంతవరకు చిన్నపిల్లల్లో అంటు వ్యాధులు ఎందుకు వస్తాయి అనే అంశం మీద డాక్టర్ నరేందర్ రెడ్డితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటినారు. శ్రోతలరా, ఈ ముచ్చట మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, దాన్ని మీరు మళ్ళీ వినవచ్చు, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయవచ్చు కూడా. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో మేముంచే కార్యక్రమాలని ఎప్పటికప్పుడు వింటూ ఉండండి.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్

0: సీజన్ సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మన దేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాల్ని జరుపుకుంటూ ఉంటాం. నేషనల్ న్యూట్రిషన్ వీక్గా కూడా పిలుస్తారు. మానవ శరీరానికి సరైన పోషకాహారం అందించాల్సిన అవసరంపై అవగాహన కల్పించడానికి 1982లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ MWCD ఆధ్వర్యంలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు FNB దీన్ని నిర్వహిస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు, సమతుల్య ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయడం మరియు పోషకాహార లోపాన్ని నివారించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం. ఈ వారంతో పాటు సెప్టెంబర్ నెల మొత్తం ప్రభుత్వం రాష్ట్రీయ పోషణ్ అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా భేటీ శీర్షికన ఇప్పుడు విందాం. పోషకాహారం, పోషకాహార వారోత్సవాల ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు కే లెనిన్.
2: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి అలాంటి మహాభాగ్యం కలగాలంటే మంచి ఆహారం, పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పోషకాహారం పైన అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో పోషకాహార వారోత్సవాన్ని నిర్వహిస్తూ మనం తీసుకోవాల్సిన ఆహారం పైన అవగాహన కల్పిస్తూ ఉంటారు. మరి అలాంటి పోషకాహార వారోత్సవాల ఉద్దేశం ఏంటి? అసలు పోషకాహారం అంటే ఏమి? ఎలాంటి ఆహారాన్ని మనం సమతుల్య ఆహారం అంటాం? ఈ వివరాలన్నింటినీ మనతో పంచుకునేందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రియ సుగంధి గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా ఈ పోషకాహారం గురించి చెప్పండి, ఆ తర్వాత మనం ఈ పోషకాహార వారోత్సవాలను గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ సమతుల ఆహారం అన్న పదాన్ని బాగా మనం వాడుతూ ఉంటాం కదా, అసలు సమతుల ఆహారం అంటే ఏమిటి?
3: సమతుల్య ఆహారము అని అంటే అన్ని సమానంగా ఉండాలి. అంటే సమానంగా అంటే వాటిలో నుండి వచ్చే పోషక విలువలు అనేవి మనకి అవసరమైన వాటితో సమానంగా ఉన్నప్పుడు దాని వలన మనకి వచ్చే శక్తి కానీ, మాంసకృతులు కానీ, విటమిన్లు కానీ మన శరీరానికి సరిగ్గా సరిపోతాయన్నమాట. అయితే ప్రతి వ్యక్తికి, చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు, అలాగే కొన్ని వల్నరబుల్ గ్రూప్స్ అంటే బలహీనమైన వర్గాలు, మహిళలు, ఈ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు, వీరికి కూడా కావలసిన పోషక పదార్థాలు ఇన్ని అవసరము, వారి యొక్క చేసే పనిని బట్టి, చేసే పని విధానాన్ని బట్టి కూడా పోషక విలువలు అనేవి వారు కలిగి ఉండాలి. వాటికి తగ్గట్టుగా మనం అందించే ఆహార పదార్థాలనే పోషకాహారము అని అంటారు. ఆ పోషకాహారాన్ని మనం సమతుల్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. సమతుల్యంగా అంటే దాంట్లో సమతుల్యాహారం అంటే ముఖ్యంగా బ్యాలెన్స్డ్ డైట్లో అన్ని పదార్థాలు ఉంటాయన్నమాట. ఇది తీసుకోను, అది ఇష్టం లేదు, అది వద్దు, అది అనడానికి లేకుండా మనకి శక్తి కావాలంటే మనం అన్నం తింటున్నాము. అన్నం బదులు కొంతమంది గోధుమలు రోటీల రూపంలో తింటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో బార్లీ కానీ, ఇంకా దుంపలు కానీ ఆ విధంగా తింటూ ఉంటారు. ఏదైనప్పటికీ శక్తి అనేది మనకి ఒక పర్సన్ని బట్టి, అంటే ఒక వయసులను బట్టి వారికి కావలసిన శక్తి అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా మాంసకృతులు కూడా, మాంసకృతులు శక్తి ఇచ్చే ధాన్యాలు లేదా చిరుధాన్యాలు ఒకటి. ఇంకా ఇందులో ముఖ్యంగా 5 రకాలు ఉంటాయండి సమతుల్య ఆహారంలో. ఒకటేమో ధాన్యాలు, చిరుధాన్యాలు ఉంటాయి. రెండవది వచ్చేసి మాంసకృతులు. మాంసకృతులు కలుగజేసేవి అంటే అవి ఎక్కువగా బాడీ బిల్డింగ్కి ఉపయోగపడతాయి అన్నమాట. మనిషి ఎదుగుదలలో

0: అదే విధంగా శక్తి శక్తితో పాటు ఎక్కువగా బాడీ ఎదుగుదలకు, అదే విధంగా లోపల పనిచేసే జీర్ణక్రియ సంబంధించిన క్రియలకు, శరీరంలో జరిగే క్రియలకు అవి ఉపయోగపడుతూ ఉంటాయి. మూడవది ఏమంటే పాలు, పాలు పదార్థాలు. పాలు పాలు పదార్థాలు ఎందుకంటే దాని వలన వచ్చే కాల్షియమే కాకుండా అలాగే మాంసకృతులు కూడా ఉంటాయి, అవి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. నాలుగవది విటమిన్లు. విటమిన్లు దేని నుండి వస్తాయి? వెజిటబుల్స్, కూరగాయలు, ఆకుకూరలు, ఇవి కూడా మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలని ఉంటుంది. ఇంకా ఐదవది కొవ్వు పదార్థాలు ఉంటాయన్నమాట. క్రొవ్వు పదార్థాలు, స్వీట్స్ అనేవి తక్కువగా తినాల్సి ఉంటుంది. సో అందులో క్రొవ్వు పదార్థాలు అని ఉన్నాయి. సో ఈ ఐదు రకాలని సమతుల్య ఆహారం అంటారు. ఇదే పౌష్టికాహారం. పౌష్టికాహారం అనేది అందరికీ ఉన్నప్పుడే ఆ మనిషి మంచిగా ఎదిగి చక్కటి తీరు కానీ అలాగే వ్యాధుల్ని ముఖ్యంగా నివారించడానికి ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
1: అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఐదు రకాల ఆహార పదార్థాలని తీసుకోవాలి అని చెప్తున్నారు కదా. ఇదే వీటినే పోషకాహారం అని, సమతుల్య ఆహారం అని అంటామంటున్నారు కదా. ముందుగా ఈ మాంసకృతుల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మాంసకృతులు ఏ ఆహారంలో దొరుకుతుంది? మనం ఎంతవరకు ఈ మాంసకృతుల్ని పొందాలి?
0: మాంసకృతులు అనంటే అది ప్రోటీన్స్ అని అంటారు. ప్రోటీన్స్ ఈ మాంసకృతులు అనేవి ముఖ్యంగా వెజిటేరియన్స్ కి, నాన్ వెజిటేరియన్స్ కి వేరే వేరుగా ఉంటాయి. నాన్ వెజిటేరియన్ అంటే ఆ చికెన్, మటన్ అవి మాంసాహారం తినే వారికి చాలా త్వరగా వచ్చేస్తుంది. అదే వెజిటేరియన్స్ అంటే ఎవరైతే శాకాహారులు ఉంటారో శాకాహారులకి కొంచెం తెలియాలి, వాళ్ళకి ఆకుల్లో కానీ కూరగాయల్లో కానీ మాంసకృతులు ఉండవు, కానీ అది చాలా నెగ్లిజిబుల్, ఉన్నా సరే చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. అవి మనకి పనికొచ్చే అంతగా అంత అమౌంట్ లో ఉండవు అన్నమాట. అందుకనే ఏం చేయాలంటే పప్పులు లేదా ఇవి పల్సెస్ అని అంటారు, వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మాంసకృతులు వస్తాయి. శాకాహారుల్లో అయితే మనకి పప్పులు, పప్పు ధాన్యాల ద్వారా వాళ్ళకి మాంసకృతులు వస్తాయి. అదేవిధంగా పప్పులు, అదేవిధంగా పప్పు దినుసులు అంటారు కదా, కూరగాయల్లో ఉండే చిక్కుళ్ళు, ఇంకా అందులో కూడా పల్సెస్ ఉంటాయి. పల్సెస్ వాటి వలన ఎక్కువగా మాంసకృతులు వస్తాయి. పల్సెస్ అంటే ఇప్పుడు అందులో చిక్కుళ్ళలో ఉండే గింజలు ఉంటాయి, ఆ గింజల్లో మాంసకృతులు ఉంటాయి. మళ్ళీ రాజ్మా, చన, పెద్దది చన ఉంటుంది, చిన్న చనగలు ఉంటాయి, వాటి ద్వారా కూడా వారికి మాంసకృతులు వస్తాయి. ఇంకా ఆకుకూరలు అనేవి తక్కువగా ఉంటాయి, అలాగే కూరగాయల్లో కూడా తక్కువగా ఉంటుంది మాంసకృతులు. ఇంకా మాంసాహారుల్లోకి వస్తే గనక చికెన్ కానీ, ఎగ్ వైట్ కానీ, మటన్, ఇంకా మిగిలిన ఆ యొక్క ఎర్ర మాంసం అని అంటారు కదా, ఈ సముద్రం మటన్, ఇంకా సీఫుడ్, వాటి వలన కూడా మాంసకృతులు ఎక్కువగా వస్తాయి. మాంసకృతులు మనం ఏ విధంగా తీసుకోవాలి అని అంటే ఒక వ్యక్తి ఉన్న బరువును బట్టి మాంసకృతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి నార్మల్ వెయిట్ అయ్యి ఉండాలి, అంటే నార్మల్ బిఎంఐ, నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ ని కలిగి ఉండాలి. ఆ వ్యక్తి నార్మల్ కిందకి వస్తాడు. అయితే ఒక వ్యక్తికి ఉదాహరణకి 50 కేజీల బరువు ఉన్నారనుకోండి, 50 కేజీలు అంటే ప్రతి కేజీకి 1 గ్రాము చొప్పున మాంసకృతులు మనం తినాల్సి ఉంటుంది. అంటే 50 గ్రాముల ప్రోటీన్, 50 గ్రాముల మాంసకృతులు మనం తిన్నప్పుడు ఆ రోజుకి సరిపడా బాడీ బిల్డింగ్ గాని, లోపల జరిగే ఆ యొక్క క్రియలు, రసాయనిక చర్యలకి గాని సరిపోతుంది. సో ఒక వ్యక్తి 80 లేదా 90 కేజీలు ఉన్నాడంటే, అతని హైట్ కన్నా ఎక్కువ బరువు ఉన్నాడు అని అంటే 80 గ్రాముల ప్రోటీన్ ఇవ్వాలని ఉద్దేశం కాదు. ముఖ్యంగా అతను బాడీ వెయిట్ ని తగ్గించుకున్న తర్వాత ఐడియల్ వెయిట్ కి ఉండే బరువుకి తగ్గట్టు మాంసకృతులు ఉండాల్సి ఉంటుంది. అంటే ప్రతి 1 కేజీకి 1 గ్రాము ప్రోటీన్ ముఖ్యంగా అవసరం. దాని వలన మనకి సరైన రసాయన చర్యలు జరగడమే కాకుండా మన బాడీ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ మాంసకృతుల్లో చూస్తే ఉపవాసాలు చేసేటప్పుడు ఆ యొక్క మాంసకృతులు తగ్గిపోతూ ఉంటాయి. ఉపవాసం చేసినప్పుడు ఏంటంటే ప్రోటీన్స్ మన చేతుల నుండి కానీ లోపల క్రొవ్వు తర్వాత వాటి నుండి క్యాలరీస్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మరలా రీగెయిన్ చేయాలి అని అంటే మాంసకృతులు మనం అధికంగా తీసుకున్నా పర్వాలేదు, ఆ టైంలో మనం క్యాలరీస్ ఇచ్చే కార్బోహైడ్రేట్స్ ని తగ్గించాల్సి ఉంటుంది.
1: అంటే ఇప్పుడు మాంసకృతులు ఎందులో పుష్కలంగా లభిస్తాయి, ఏ ఆహార పదార్థాలు?

0: పరిస్థితి అనే దాని గురించి చెప్పారు కదా, అంటే ప్రోటీన్ల గురించి. ఇక విటమిన్ల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ ఏ విటమిన్లు ఏ ఆహార పదార్థాల్లో పుష్కలంగా లభిస్తాయి, ఎలాంటి ఆహార పదార్థాలని మనం తీసుకోవాలి?
1: విటమిన్లు ఇంకా ఖనిజ లవణాలు ఇవనేవి కూడా చాలా ముఖ్యమైనవి. మనం తినే ఆహారం ఎక్కువగా ఈ భారతదేశంలో మన ప్రాంతాల్లో తినే ఆహారాల్లో ఎక్కువగా ఉండేది శక్తినిచ్చే ఆహారం, అంటే ఆ బియ్యం అన్నం లాగా వండుకొని ఎక్కువగా తింటాం. మన ప్లేట్ చూస్తే గనక అన్నమే ఎక్కువగా ఉంటుంది కూరకన్నా, అయితే గోధుమ చపాతీలు అవే ఎక్కువగా ఉంటాయి కూరకన్నా. అలా కాకుండా ఉల్టా ఉంటే, అంటే కూర ఎక్కువగా ఉండి అన్నం తక్కువగా ఉంటే అవే విటమిన్లకి ఎక్కువగా కారణమవుతాయి. అంటే విటమిన్లు ఖనిజ లవణాలు, విటమిన్లు లేదా మినరల్స్ అనే వాటిని ఖనిజ లవణాలు అంటారు. ఆ వాటిని ఎక్కువగా పొందాలి అని అంటే గనక మనకి తప్పకుండా కాయగూరలు తినొచ్చు, అంటే కూరలాగా చేసుకుని ఎక్కువ క్వాంటిటీస్లో తినాలి. అదేవిధంగా ఫ్రూట్స్ పళ్ళు కూడా చాలా తక్కువ మంది తక్కువ సంఖ్యలో తింటూ ఉంటారు, తక్కువ మోతాదుల్లో తింటూ ఉంటారు. సో వాటిని ఎక్కువగా తినడం వల్ల తప్పకుండా విటమిన్లు ఖనిజ లవణాలు వస్తాయి. అవి ఎందుకు అని అంటే మన బాడీలో వచ్చే వ్యాధుల్ని నివారించడానికి ఇవి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకనే కదా మనకి ఏమైనా వ్యాధులు వచ్చినప్పుడు ముఖ్యంగా పండు రసాలు ఇస్తూ ఉంటారు, లేదు అంటే కూరగాయలు పెడుతూ ఉంటారు. సో వీటి వల్ల ఎక్కువగా వ్యాధుల్ని నివారించవచ్చు. అందుకనే మీకు విటమిన్లు ఖనిజ లవణాలు కావాలి అంటే తప్పకుండా కూరగాయలు ఎక్కువగా తినాలి, అలాగే పండ్లు తినాలి.
0: ఇక అయితే ఇప్పుడు కొవ్వు పదార్థాల గురించి మాట్లాడుకుందాం. ఏ ఏ రకాల కొవ్వు పదార్థాలని ఏ ఏ మోతాదుల్లో మనం తీసుకుంటే బాగుంటుంది, అంటే కొవ్వు పరిమితి ఎంత మనకు ఆరోగ్యానికి మేలు చేసేది? ఎందుకంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు కూడా తీసుకోవద్దు అంటుంటారు కదా, అయితే ఎంతవరకు మనకు పరిమితి ఉంది, ఎంతవరకు మనం కొవ్వు పదార్థాలని తీసుకోవచ్చు? ముఖ్యంగా కొవ్వు పదార్థాలు ఏమేమి ఉన్నాయి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి, వాటి గురించి చెప్పండి.
1: కొవ్వు పదార్థాలు అంటే నూనెలు, నూనెలు మనం ప్రతిరోజు వాడే నూనె పదార్థాలు ఏదైనప్పటికీ కొవ్వు పదార్థాల్లోకే వస్తాయి. అయితే ఈ నూనెలు అనేది మనం వాడే వంటకాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఫ్రైస్ చేసుకుంటూ ఉంటారు, లేదంటే కొంతమంది కొంచెమే వేసుకొని కూరలు వండుతారు. వాటి వల్ల మనకి మన శరీరానికి అందించే నూనెలు ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. సో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన మోతాదు కన్నా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్, ఒబేసిటీ, ఊబకాయము వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదే గనక కొవ్వు పదార్థాలు తగ్గించి మనం తీసుకున్నప్పుడు నార్మల్ వెయిట్ ని మనం మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా బాడీ మాస్ ఇండెక్స్ అనేది, అంటే మన బాడీ కరెక్ట్ గా ఉన్నదా లేదా అనే దిక్సూచి కరెక్ట్ గా చూపిస్తుంది అన్నమాట, అంటే నార్మల్ గా ఉంటుంది, అది ఎక్కువగా ఉండదు తక్కువగా ఉండదు. అటువంటి వ్యక్తులకి వ్యాధులు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ కొవ్వు పదార్థాలు, నూనె ఒక పర్సన్ కి, ఒక వ్యక్తికి నూనె అనేది 10 ml 10 ml సరిపోతుంది. అయితే మనమేమో ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఆ నూనె బదులు కొంతమంది బటర్ వాడతారు. పాశ్చాత్య దేశాల్లో అయితే బటర్ వాడుతూ ఉంటారు. ఆ బటర్ లో కూడా 10 grams అలాంటివి అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. అది ఒక రోజుకి మనం ఒక కనీసం ఒక 50 ml లేదా 100 ml అలా మోతాదు ఎక్కువైపోవడం వల్ల ఊబకాయం వస్తుందన్నమాట. అందుకనే కొవ్వు పదార్థాలు అనేవి ఫుడ్ పిరమిడ్ అనే ఆ యొక్క త్రిభుజాకారంలో ఉండే ఆహారపు నిచ్చెన చూస్తే గనక మనకి ఒక త్రిభుజాకారం ఏ విధంగా ఉంటుందో, ఆ త్రిభుజాకారంలో పైన టిప్ వచ్చేసి సన్నగా ఉంటుంది. ఆ సన్నగా ఉండే షెల్ఫ్, అది ఒక షెల్ఫ్ లాగా మనం ఊహించుకుంటే గనక ఆ పైన పెట్టే కొవ్వు పదార్థాలు అంత తక్కువ మోతాదులో ఉండాలని సూచిస్తుంది ఆ కొవ్వు పిరమిడ్ మనకి. మామూలుగా ఈజిప్ట్ పిరమిడ్స్ చూసినప్పుడు ఏ విధంగా పిరమిడ్ ఉంటుందో అదేవిధంగా ఆహార పిరమిడ్ ను కూడా ఆ విధంగా సూచిస్తూ ఉన్నారు. చార్టుల్లో గానీ ఎక్కడైనా చూస్తే గనక ఆహార పిరమిడ్ చూస్తాము. సో కింద బాటమ్ లెవెల్ వచ్చేసి బ్రాడ్ గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఆ బ్రాడ్ గా ఉన్న దాంట్లో మనం ఎక్కువగా శక్తి కావాలి కనుక మనకు చిరుధాన్యాలు లేదా ధాన్యాలు ఎక్కువగా తినాలి. ఇప్పుడు దాని వలన కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వస్తాయి, పిండి పదార్థాల వల్ల మనకి శక్తి ఎక్కువ వస్తుంది. దాని తర్వాత స్టెప్ వచ్చేసి కూరగాయలు, అంటే కూరగాయలు ఎక్కువగా మోతాదులో ఉండాలి. అందుకనే ఆ యొక్క బ్రాడ్ ఏరియా కూడా కొంచెం ఉంటుంది, కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అయితే అది కూడా ఎక్కువగా తీసుకోవాలంటే ఎంత బ్రాడ్ ఏరియా ఉంటే అంత ఎక్కువగా మనం ఆహార పదార్థాలు తీసుకోవాలని అర్థం. దాని తర్వాతది పాలు, పాలు పదార్థాలు, ఆ తర్వాత ఈ యొక్క క్రొవ్వు పదార్థాలు. అంటే క్రొవ్వు పదార్థాలు అని ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ కొంతమంది స్వీట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, ఆ స్వీట్స్ లో కూడా నూనె ఉంటుంది లేదా నెయ్యి ఉంటుంది. అవి అనేవి చాలా లిమిటెడ్ లో ఉండాలి అన్నమాట. అంటే ఎప్పుడో ఒక్కసారి, ఒక నెలకి ఒకసారి మామూలు వ్యక్తులు

0: తీసుకుంటే అది మంచిదే, కానీ మరీ రోజు కాకుండా. అదే రోజు మనం వండే కూరల్లో ఒక 10 ml నుండి 20 ml మాక్సిమం సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా ఉంటే గనక మనం పరీక్షించుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ తక్కువ తీసుకుంటున్నామా అని.
1: అయితే ఇప్పటి వరకు మాంసకృత్తులు, విటమిన్లు, కొవ్వు పదార్థాల గురించి సవివరంగా తెలియజేసి ఎవెవి ఎంతెంత మోతాదు వరకు మనం తీసుకోవచ్చో దాని గురించి తెలియజేసిండ్రు. అయితే చివరగా చెప్పండి, అసలు ఈ పోషకాహార వారోత్సవాలు అనేటువంటి నిర్వహిస్తూ ఉంటారు కదా, మరి అసలు ఎందుకోసం వీటిని నిర్వహిస్తారు, దీని ఉద్దేశం గురించి చెప్తారా?
0: పోషకాహారాల వారోత్సవం ఎందుకు నిర్వహిస్తూ ఉంటున్నారు ప్రతి సంవత్సరము అంటే, ప్రతి మనిషికి అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా ప్రతి మన భారతదేశంలో ఉన్న ప్రతి వారికి పోషకాహారం అంటే ఏంటో తెలియాలి. పోషకాహారం తింటే మన ఆరోగ్యం చాలా బాగా మెయింటైన్ అవుతుంది, ప్రతి వ్యాధి నుండి మనం రక్షించబడవచ్చు అనే దేశ పురుగంతో ఇది నిర్వహిస్తున్నారు. అందరికీ మనం చెప్తూ ఉంటాము పోషకాహారం తినండి, పోషకాహారం తినండి. కొంచెం కొంతమందికైనా ఓకే పోషకాహారం ఈ రోజు నుండైనా స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన వచ్చే విధంగా మనం అవగాహన కల్పిస్తూ ఉండడం వల్ల అనేక మంది వారి ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది మంచి డైట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో అవి ఎక్కువ తీసుకుంటున్నప్పటికి తర్వాత మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు అన్నమాట. అయితే ఈ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యాహారం తీసుకోవాలి, ఆ సమతుల్యాహారంలో పోషకాలు పుష్కలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వారాన్ని నిర్వహించడం జరుగుతున్నది.
1: చాలా సంతోషం ప్రియా సుగంధి గారు. ముఖ్యంగా సమతుల్య ఆహారం అంటే ఏమి, ఏ ఆహార పదార్థాల్లో ఏ పోషకాలు లభిస్తాయి, ఎంత మోతాదు వరకు మనం ఆహార పదార్థాలని తీసుకోవాలి అని వివరిస్తూనే ఈ పోషకాహార వారోత్సవాల ఉద్దేశాన్ని గురించి కూడా తెలియజేసిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు భేటీ శీర్షికన పోషకాహారం, పోషకాహార వారోత్సవాల ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో కేలెన్ పెట్టిన ముచ్చటిన్నారు.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiaashascholarships.co.in.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 lakhs గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 crore గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand Up India, ముద్ర, CGT MSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఇంతటితో ఎల్లటి అంబటి అల్ల సంగతులు కార్యక్రమం సమాప్తం.

ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పశువులలో దాణా ప్రామా

ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట, ఆ తర్వాత సమగ్ర సస్యరక్షణలో ఎరలు ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట మొదలైన అంశాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత 8:30కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: heard in Bandar Abbas and Hormuz. Indian forensic team begins DNA analysis to identify flash flood victims in Nepal. And India's leading shuttlers Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma to begin their campaigns at China Masters Super 750 in Shenzhen today. And with that, we end the morning news. Have a nice day.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 8:30 దాటి 50 సెకండ్లు. నవలతో తెలుగు సాహిత్యంలోని చక్కటి నవలల్ని ఎన్నుకుని వినిపించే కార్యక్రమం నవలతో. నవలతో కార్యక్రమంలో గత కొద్ది వారాలుగా ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం వింటూ ఉన్నాం. ఇది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ. ఇందులో భాగంగా ఈరోజు విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 67వ భాగాన్ని. ఈ నవల రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. జనవరి 27, 1924 నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ నిండా ఉత్కంఠభరిత వాతావరణమే కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా దిగొచ్చు అస్సాం రైఫిల్స్. రైలు కొంచెం ఆలస్యం. శాండర్స్, స్టూవర్ట్ స్టేషన్లో ఎదురుచూస్తున్నారు 3 గంటల నుంచి. మలబారు దళాలు నిరాశే మిగిల్చాయి. 7.5 కాలం గడిచిపోయింది. అందుకే ప్రభుత్వానికి ఈ పట్టుదల కసి. రామరాజు ఉద్యమం మీద ఎంత కసి పెరిగిపోతున్నా సైనిక చర్యకు సాహసించలేకపోతున్నారు. అందుకే సైనిక చర్యకు ఇంకాస్త సమయముందని పైకి చెబుతున్నారు. దానికంటే ముందు ఒకసారి అస్సాం రైఫిల్స్ని ప్రయోగించి చూద్దామని అనుకున్నారు. 400 మంది దిగుతున్నారు. వీళ్లతో కలిపి మన్యంలో ఉన్న బలగాల సంఖ్య 1100కు చేరుతుంది. భారతదేశంలోనే అత్యంత ఖరీదైనదని చెబుతారు కుకీల తిరుగుబాటును. ఈశాన్య భారతంలో మణిపూర్ కొండల్లో జరిగిందది. 28 లక్షలు ఖర్చు చేసి అణచివేశారు. ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సేనలకి సహకరించడానికి మెసపటోనియా వెళ్లమంటే నిరాకరించారు కుకీ గిరిజనులు. మణిపూర్ రాజు సహాయంతో కుకీలను బలవంతంగా మెసపటోనియా తీసుకెళ్తున్నందుకు నిరసనగా జరిగినదే ఆ తిరుగుబాటు. కుకీలని బర్మాలో చిన్లని పిలుస్తారు. అస్సాం రైఫిల్స్ వాడే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కల్నల్ ఎల్హెచ్ షేక్స్పియర్ 2800 మంది సిబ్బందితో వెళ్లి కుకీలను అణచివచ్చాడు. బర్మా మిలిటరీ పోలీసు సాయం కూడా ఉంది. ఆ తిరుగుబాటు అణచివేతలో షేక్స్పియర్కు బాసటగా ఉన్నవాడే మేజర్ గూడాల్. ఇతడు కూడా గ్రేట్ వార్కి వెళ్లివచ్చినవాడే. ఇప్పుడు ఆ మేజర్ గూడాల్ నాయకత్వంలో విశాఖమన్యం వస్తోంది అస్సాం రైఫిల్స్. గ్రేట్ వార్లో ఐరోపా, మధ్యాసియాలలో పోరాడింది అస్సాం రైఫిల్స్. అప్పటికి దాని పేరు కచార్ లేవీ. ఆ యుద్ధంలో చేసిన సేవలకు మెచ్చుకొని అస్సాం రైఫిల్స్ అని పేరు పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. యుద్ధం ముగిశాక ఈశాన్య భారత కొండల్లో తిరిగే తిరుగుబాట్లు అణిచే పనిని అప్పగించారు. మంచులో పోరాడటమే కాదు, మామూలు కొండలమీది పోరాటంలోనూ అపార అనుభవం ఉంది. అందుకే ఇప్పుడు విశాఖమన్యానికి పంపిస్తున్నారు. దళాలనే కాదు, వాళ్లతో 3 లూయిస్ గన్లు కూడా పంపుతోంది అస్సాం ప్రభుత్వం. శాండర్స్, స్టూవర్ట్లకి ఇదంతా సంభ్రమంగా అనిపిస్తోంది. ఆగమేఘాల మీద వస్తున్నాయి బలగాలు. మేజర్ గూడాల్ విశాఖపట్నంలో దిగిపోయి ఈ ఉదయమే స్వీనీతో చర్చలు కూడా మొదలెట్టాడు. ఇద్దరూ కలిసి రోడ్డు మార్గంలో వస్తారు. తర్వాత రైలు వచ్చి ఆగింది. గూర్ఖా వాళ్ళలా ఉన్నారంతా. వాళ్లని, వాళ్ల సరంజామాని చూస్తేనే అర్థమవుతోంది ఇదంతా

పేరుకు పోలీసు చర్య, జరుగుతున్నది జరిగేది అంతా సైనిక చర్య. భుజాన తుపాకులు, చంకల్లో బిడ్డింగ్లతో 5-6 బోగీల నుంచి వరుసగా దిగారు. కర్రతో చేసినట్టు మోటుగా ఉన్న బూట్లతో వాళ్లు స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే నేల అదురుతున్నట్టనిపించింది. ఆ రైలులోనే దిగిన మిగిలిన ప్రయాణికులు వెనకే ఉండిపోయారు భయంతో. గంభీరంగా ఉన్నారంతా. వీళ్లే ఇంత గంభీరంగా ఉంటే ఆ గూడాల్ ఇంకెలా ఉంటాడో అనుకున్నారు శాండర్స్ స్టూవర్ట్. దళాలని ఊరట్ల మీదుగా నర్సీపట్నం తీసుకెళ్లారు ఆ ఇద్దరు. ఏప్రిల్ 7, 1924, కేసు నంబర్ 10/1924. లేచి నిలబడి న్యాయమూర్తిని ఉద్దేశించి చెప్పాడు కోర్టు గుమస్తా. ప్రజల్లో పెరిగిపోతున్న అవాంఛనీయ ధోరణుల ఎడల తీవ్ర వ్యాకులతతో కాగిపోతున్నట్టు బాధగా కూర్చున్నాడు జడ్జి ఎల్హెచ్ అరంట్. ఐసిఎస్ బారెట్ లావారు భారంగా తలూపారు. జడ్జిగారు తలూపడమే తరువాయి. వెనువెంటనే అమీనా బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. గాం మల్లుదొరా, గాం మల్లుదొరా, గాం మల్లుదొరా. మన్యం ఉద్యమకారుల విచారణ కోసం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఏజెన్సీ ప్రత్యేక సెషన్స్ కోర్టు హాలులో ఓ మూలగా గొలుసులు కదిలిన చప్పుడైంది ఉలిక్కిపడేటట్టు. అప్పటిదాకా గొంతు కూర్చొని ఉన్న మలుదొర భారంగా లేచి నిలబడ్డాడు. కాళ్లకు, చేతులకు, మెడకు ఇనుపరింగులు తగిలించి ఉన్నాయి బిగుతుగా. వాటినుంచి వేలాడుతున్న గొలుసులు నడుం చుట్టూ ఉన్న ఇనుపరింగుకు కలిపి ఉన్నాయి. ఉద్యమం ఆరంభంలో మొదటిగా అరెస్టైన కోలంకి కన్నడు, రీమల సన్నాసిల దగ్గర నుంచి ఇంతే. మొదట నర్సీపట్నం జైలులో పెట్టేవారు. ఇలాగే సంఖ్యల మధ్య అరెస్టైన వాళ్ల గ్రామాల నుంచి మునసబులను పిలిచేవారు. వాళ్ల ముందు ఖైదీలని సంఖ్యలతోనే పరేడ్ చేయించేవారు. మునసబులు గుర్తుపట్టే పని పూర్తిగా చేసేవారు. పెరిగిన గడ్డంతో ఖైదీలు ధరించే యూనిఫారంలో ఉన్నాడు మల్లు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ముఖం మీద కొట్టిన దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుకు నడవబోతుంటే విశాఖపట్నం సెంట్రల్ జైలు అధికారి గొలుసు పట్టుకుని ఆపాడు. తర్వాత అతడే చేతిలోని లాఠీతో వీపు మీద మొరటుగా గుచ్చాడు, నమస్కరించమన్నట్టు. అప్పుడు రెండు చేతులు ఎత్తి జడ్జికి నమస్కరించాడు మల్లు. బోనంగి పోతరాజు, బోనంగి పోతరాజు, బోనంగి పోతరాజు, మళ్లీ పిలిచాడు అమీనా. మల్లు పక్కనే ఉన్నాడు పోతరాజు. లేచి నిలబడ్డాడు. అతడికి ఒళ్లంతా సంకెళ్లే. సుంకరి పొట్టయ్యా, సుంకరి పొట్టయ్యా, సుంకరి పొట్టయ్యా, మళ్లీ గొలుసుల చప్పుడు కర్ణ కఠోరంగా. గోలసింగి సన్యాసి, గోలసింగి సన్యాసి, గోలసింగి సన్యాసి. ఈసారి మరింత కర్ణకఠోరంగా వచ్చింది గొలుసుల శబ్దం. వయసులో కొంచెం పెద్దవాడైన సన్యాసి అప్పటికే నిలబడి ఉన్న పొట్టయ్య చేతిని ఆసరా చేసుకుని భారంగా లేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఆ ఇద్దరి ఒంటి మీద ఉన్న గొలుసులు రాసుకుంటూ శబ్దం చేస్తున్నాయి. కర్రి కన్నిగాడు, కర్రి కన్నిగాడు, కర్రి కన్నిగాడు. ఒక్క లిప్త తర్వాత వినిపించాయి సంకెళ్ల శబ్దాలు. కునికిపాట్టు పడుతున్న కన్నిగాడిని చేత్తో అదిలించాడు పక్కనే కూర్చున్న పండయ్య. పితూరిదారులు కూడా నిద్రపోతే ఇలాగా ఏడుస్తుంది చూశావా? ఈడు కూడా పితూరిదారుడే. ఇడిది కృష్ణదేవిపేట, ఉత్తనదూరు ఊరు వాళ్ళు పట్టించారు. ఇలాగే నిద్రపోయి ఉంటాడు, వ్యంగ్యంగా అంటున్నాడు ఒక జైలు ఉద్యోగి పక్కనే ఉన్న పోలీసుతో. ఉలిక్కిపడి చివాలన లేవబోయాడు కన్నిగాడు. కాళ్లకి అడ్డం పడ్డాయి గొలుసులు. ఇక మిగిలింది తనవంతే కాబట్టి ముందే లేవడానికి ప్రయత్నించాడు పండయ్య. సంకోజి పండడు పండయ్య. అప్పుడు ఆ ఆరుగురిని జడ్జికి సమీపంగా తీసుకెళ్లారు జైలు సిబ్బంది. ఉద్యమం ప్రారంభమైన తర్వాత సెషన్స్ కోర్టు విచారిస్తున్న మూడో బృందమిది. ఒక నిమిషం వాళ్లకేసి తీక్షణంగానూ చీదరగానూ చూసి ఒక కాగితం తీసుకుని చదవడం మొదలెట్టాడు న్యాయమూర్తి అరంట్ బారెట్లా. ఏజెన్సీ అదనపు సెషన్స్ జడ్జి హెచ్ఎల్ ఆరంట్ ఐసిఎస్ బారెట్లా, మీ ఆరుగురి మీద ఆరోపణలు చేయడమైనది. 1922 ఆగస్టు 22 మొదలు 1923 డిసెంబరు 18 వరకు గోదావరి, విశాఖపట్నం ఏజెన్సీలలో మీరు పాల్పడినట్టు చెబుతున్న పలు నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఇవి. ఆ ఆరుగురు కళ్ళప్పగించి అమాయకంగా చూస్తున్నారు జడ్జిగారికేసి. మీ ఆరుగురు మరికొందరు ఇతర నిందితులతో కలిసి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగెల, రంపచోడవరం, మల్కనగిరి, కొండకంబేరు, పాడేరులలోని పోలీసు స్టేషన్ల మీద దాడి చేసి వాటిని లూటీ చేశారు.

లేదా లూటీ చేయడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఒంజేరి, దామనపల్లి, రంపచోడవరం, పెద్దగడ్డపాలెం, లింగాపురం, కత్తిరిలొడ్డి, గూడెం, ధారకొండ, కొండలయ్యగొంది అనే చోట్ల కింగ్ ఎంపరర్ సైన్యాల మీద దాడులు చేశారు. ప్రభుత్వం వారి దళాల మీద దాడులకు దిగారు. ఇవన్నీ భారత శిక్షాస్మృతి 121 సెక్షన్ ప్రకారం శిక్షార్హాలని సెషన్స్ కోర్ట్ వారు నిర్ధారించడమైనది. ఆ ఆరుగురు ముఖాముఖాలు చూసుకున్నారు. చదువుతూనే ఉన్నాడు అరెంట్. చక్రవర్తి సైన్యాల మీద దాడులతో ఇద్దరు బ్రిటిష్ అధికారులు సహా 8 పోలీసులు చనిపోయారు. ఇది భారత శిక్షాస్మృతి 302 సెక్షన్ కింద శిక్షార్హమని కోర్టు విశ్వసిస్తున్నది. మీరు దాడులు చేసి పోలీసు స్టేషన్లో ఉంచిన ఆయుధాలు, మందుగుండు దోచుకుపోయారు. ఇతర ప్రభుత్వ ఆస్తులు, సరఫరా అవుతున్న ఆహార పదార్థాలను కూడా దోచుకున్నారు. పలు గ్రామాలలో ప్రజలను బెదిరించి రకరకాల వస్తువులను బలవంతంగా తీసుకున్నారు. ప్రాణాంతక ఆయుధాల సాయంతో చేసిన ఈ కార్యకలాపాలను బందిపోటు చర్యల కింద కోర్టు వారు పరిగణిస్తున్నారు. ఈ చర్యలకు భారత శిక్షాస్మృతి 397 సెక్షన్ కింద శిక్షకు అర్హులు కాగలరు. ఇలా ఏవేవో చదువుతూనే ఉన్నాడు న్యాయమూర్తి. మధ్య మధ్య నెత్తిమీద బొచ్చుకుళ్ళాయని సర్దుకుంటూ ఓపిగ్గా చదువుతున్నాడు. ఆ ఆరుగురు మళ్లీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కొద్దిసేపు న్యాయమూర్తి వారి వంక గంభీరంగా చూస్తూ నిలబడ్డారు. తెల్ల జడ్జిగారి నోటి నుంచి అప్పుడప్పుడు పరమ వికృతంగా వెలువడిన తమ గ్రామాల పేర్లు విన్నప్పుడు చాలా తికమకపడ్డారు. ఈ యావత్తు ఆరోపణలు జడ్జిగారు బ్రిటిష్ ఇంగ్లీష్లో గంభీర వదనంతో అనర్గళంగా చదివారు. ఒక ముక్క కూడా అర్థం కాలేదు ఆ ఆరుగురికి కూడా. అనువాదకుడు కూడా లేడు. జడ్జి లేచి వెళ్ళిపోయాడు. ఓ లాయర్ అంటున్నాడు పక్క లాయర్తో, ఇన్ని సెక్షన్లు బిగించేశారు, ఉరిశిక్షలు ఖాయం, లేకపోతే ద్వీపాంతరం తప్పదు, అప్పీలు చేసుకోమంటాడులే. విశాఖ జైలు సిబ్బంది ఆ ఆరుగురిని సంకేళ్లతో నడవలేకపోతున్నా గబగబా నెడుతున్నారు నడవమంటూ.

0: ఇంతవరకు ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 67వ భాగాన్ని విన్నారు. 68వ భాగాన్ని ఈరోజు రాత్రి 9:30 వినవచ్చు. ఈ నవల రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇల్లటి నవలతో కార్యక్రమం సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా స్టూడియోల సమయం 8:43 దాటి 25 సెకండ్లు. సింగిడి సినిమా పాటల సందడి. అవును, మీరనుకున్నట్టే ఈ సింగిడి ఇప్పటి నుంచి 10:00 దాకా కొనసాగుతుంది. ఈ సింగిడిలో నేను చెప్పే ముచ్చట్లు, నేను వినిపించే పాటలతో పాటు మీరు కూడా మీ గొంతును శ్రోతలకు వినిపించవచ్చు. మీకు తెలిసిన మంచి విషయాల్ని కూడా వాళ్లతో షేర్ చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయడమే. ఈ నెంబర్లకు ఫోన్ చేసే ముందు ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు తెలుగు సినీ నటులు నందమూరి హరికృష్ణ జయంతి. ఈయన సినీ నటులే కాకుండా రాజకీయ నాయకులు కూడా. సీనియర్ ఎన్టీఆర్కి కుమారులు, జూనియర్ ఎన్టీఆర్కి తండ్రి నందమూరి హరికృష్ణ. తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభతో పాటు రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించే సమయంలో హరికృష్ణ గారు

వారు తండ్రి ప్రయాణించిన చైతన్య రథాన్ని నడిపారు. ఇతని కుమారులు కళ్యాణ్రామ్ జూనియర్, ఎన్టీఆర్, ఇద్దరు తెలుగు సినీ నటులే. హరికృష్ణ 2018 ఆగస్టు 29న నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయన నటించిన సినిమాలు శ్రీకృష్ణ అవతారం, తళ్ళ్యా పెళ్ళామ, తాతమ్మ కళ, రామ్ రహీం, దాన వీర శూరకర్ణ, ఇవన్నీ బాలనటులుగా నటించారు. ఆ తర్వాత శ్రీరాములయ్య, శుభలేఖలు, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో శివరామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణమాసం, ఇలా ఈ సినిమాల్లో కూడా నటించారు. ఇప్పుడు ఈయన నటించిన సీతయ్య సినిమాలోని ఒక పాట విందాం.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాలని.

ఈరోజు ప్రముఖ తెలుగు సినీ నాయకుడు కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, అలాగే ఈయన

0: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా. హరిహర వీరమల్లు ఈ సినిమాలోని ఒక పాట విన్న తర్వాత ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
1: మునిమాణిక్యం చూసినా గురాయిని చూస్తుండే బిడ్డ, మన లెక్క వినాలి. వీరమల్లు మాట చెప్తే వినాలి. అబనా సుబనా

హరిహర వీరమల్లు ఈ సినిమాలోని పాట విన్నాం కదా, అది స్వయంగా పవన్ కళ్యాణ్ గారే పాడారు. మీ అందరికి కూడా ఆ విషయం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు భారతీయ రాజకీయ నాయకుడు కూడా, పరోపకారి మరియు యుద్ధ కళాకారుడు, అంటే మార్షల్ ఆర్టిస్ట్ కూడా. ఈయన జూన్ 2024 నుంచి ప్రస్తుతం వరకు ఆంధ్రప్రదేశ్ 11వ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, శాస్త్ర మరియు సాంకేతిక శాఖల మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఈయన జనసేన పార్టీ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు కూడా. ఒక నటుడిగా పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాల్లో తన విలక్షణమైన శైలి మరియు హావభావాలకు ప్రసిద్ధి చెందారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈయనకు భారీ అభిమాన ఘనముంది. వీరిని తరచుగా అంతులేని తీవ్రంగా విధేయులైన మరియు కల్ట్ ఫాలోయింగ్ లాంటి వారుగా వర్ణిస్తారు. ఈయన భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు మరియు 2012 నుంచి ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో చాలాసార్లు చోటు సంపాదించారు కూడా. ఈయన ఇతర పురస్కారాలతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు సైమా అవార్డు గ్రహీత కూడా. 1996 వచ్చిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఆయన వరుసగా 6 విజయవంతమైన చిత్రాలను అందించారు. వాటిలో తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల, భీమ్లా నాయక్ ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు, నటిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమాలోని ఒక పాట విందాం.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలా.

బాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు మీరు ఫోన్ చేయవచ్చు సింగిడికి 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి.

మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. ఈ ప్రసారాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ద్వారా మీ ఫోన్లోనే వినవచ్చు, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. అందుకు మీరు చేయవలసింది న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని అది తెరిచిన తర్వాత పైన కనిపించే లైవ్ రేడియో అనే మీట నొక్కి కింద వచ్చే కేంద్రాల పట్టికలో ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని ఎంచుకోవడమే.

వారణాసి నుంచి ఒక శ్రోత ఫోన్ చేశారు, శ్రీనివాసన్ గారు. వారు ఫోన్ చేసి శంకరాభరణం సినిమా నుంచి శంకరా నాద శరీరాపర అనే పాటను వినిపించండి అన్నారు. లైన్లో ఉండండి అంటే ఆయన కట్ చేశారు. పర్లేదు, మీరు పాట వినిపించండి, నా పేరు చెప్పినా చెప్పకపోయినా పర్లేదు అని అన్నారు. సో వారు అడిగారు, ఆ పాటను వినిపిస్తున్నాను, మనందరం కూడా విందాం వారితో పాటు.

0: వాన కాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
1: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
0: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
1: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
0: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
1: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
0: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు
0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.

0: ఒక శ్రోత ఫోన్ చేశారు, లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో సార్.
0: నమస్తే, మీ పేరు ఊరు చెప్పండి. బజరత్న. ఊరు పేరేమన్నారు? ఊరి పేరు, మీ ఊరి పేరు? కినార్పల్లి. అంటే వాగుందా మీ ఊరి పక్కన? వాగుందా మీ ఊరి పక్కన? వాగు గాని చెరువు గాని ఉందా? చెరువు ఉంది కదా. అందుకే కినార్పల్లి అని పెట్టి ఉంటారు. కినార్ అంటే ఒడ్డు అని అర్థం వస్తుంది కదా. మీ పేరు రామారావు అన్నారు కదా. అక్కడ ఏం చేస్తుంటారు కినార్పల్లిలో రామారావు గారు? ఇప్పుడు మరి ఏమన్నారు? మీరు రేడియో పెట్టినరా మరి అక్కడ? రేడియో బంద్ చేయండి. సరే, మరి మీరు ఏ పాట అడుగుతారో అడగండి, వినిపించేస్తా పాట. దేవుళ్ళు సినిమాలో ఏ పాట కావాలి మీకు? సరే, తప్పకుండా విందాం. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండు.

ఇందరితో ఇయలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని సినిమా పాటల్ని పొద్దుమట ఐదు గుట్టంగా మాట చెప్పుండ్రి పాట అయిన పొద్దుకి ఎనిమిది గుట్టంగా హుషారుల పదిన్నరకు మధురిమల వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ పథకాల నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి

ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించాక కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేయడంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే శాసనసభ సమాపేశాల ద్వారా 22A భూముల విషయంలో వాస్తవాలేంటో ప్రజలకు చెబుతామన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ వాతావరణ పరిరక్షణ అణుభద్రతా శాఖ మంత్రి కార్టన్స్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగంలో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటెకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన వెల్లడించారు. ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయం కోసం 4 నుండి 5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటిస్తుంది. నిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కౌంటర్లను మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. నవీకరించబడిన మార్గదర్శకాల ప్రకారం ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ లబ్దిదారులకు అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని, క్యాష్లెస్ పద్దతిలోనే వైద్యం అందిస్తున్నామని అధికారులు ధృవీకరించారు. రాష్టంలోని 30 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖల పాలక మండలి ఎన్నికలు 4వ తేదీన నిర్వహిస్తారు. దీనికి తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆమోదం తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యకులు వ్లోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరం, దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు తీర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని, కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 10:04 దాటి 20 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మరి ఈ రోజు 2000 సంవత్సరం నుండి 2010వ సంవత్సరం మధ్యలో విడుదలైన చిత్రాల్లో మీకిష్టమైన పాటలు, అంటే బాగా ఎవర్ గ్రీన్ హిట్స్ అయిన పాటల్ని 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. మీ పాట వివరాలు, మీ వివరాలు వాట్సాప్ చేసి సందేశం పంపిస్తే నేను మీకు ఇష్టమైన పాటని ప్లే చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ముందుగా మీరు విన్నారు డ్రోపో చిత్రానికి విజయ్ ప్రకాష్ శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట, రచన వనమాలి, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను మాకు వినిపించమని మనకు సందేశం పంపించిన శ్రోతలు వెంకటేష్ నందిపేట నుండి, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమారాణి, వంశీ స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మరియు ఇదే పాటను మా కోసం వినిపించమని మనకు సందేశం పంపించిన శ్రోతలు భావందుల మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మా నాగమణి, మీ అందరి కోసం ఈ పాట వినిపించాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వినబోతున్న పాట గుడుంబా శంకర్ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని మనకు సందేశం పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద ఆయిష మరియు భోగ మార్కండేయ, అనిత, సాయి యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, భూదాన్ పోచంపల్లి నుండి మనకు సందేశం పంపించారు. ఇంకా 300 quarters నుండి నరసింహరావు గారు కూడా ఇదే పాటను వినిపించమంటున్నారు. మీ అందరి కోసం గుడుంబా శంకర్ చిత్రం నుండి మల్లికార్జున్ ప్రేమ్జీ పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుండి 2010, 2000 నుండి 2010 మధ్యలో విడుదలైన చిత్రాల్లో సూపర్ హిట్ పాటలు వింటున్నాం. స్టూడియోలో సమయం 10:18 దాటి 35 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. తరువాత రాబోతోంది శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించండి అంటూ మనకు సందేశం పంపించారు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనూజశ్రీ, హరిదీక్షిత్, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ బాయ్, నయీముద్దీన్, మతీన్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మహమ్మద్ యాసీన్, మోసా కరీం, షేక్ సలీం మరియు వారి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. మీ అందరి కోసం శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుండి ఒక సూపర్ హిట్ పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.